0: आ गए, जो आदमी लोग पार्लियामेंट में आ नहीं सकते, पार्लियामेंट में जवाब नहीं दे सकते, बच्चों पर आपकी ताकत लाद के आप उनको पिटवाते हैं, आप हमें समझा रहे हैं कि हम क्या चीज है।
1: And amid fierce political contest over Vande Mataram, the veteran actor Sharmila Tagore has weighed in, saying that she supports singing of the first two stanzas of Vande Mataram. Her argument is that while those opening verses are inclusive and capable of bringing together people of all faiths, the later stanzas with their religious imagery may not be equally acceptable to everyone in a country as diverse as India. However, actor and BJP MP Kangana Ranaut has now responded, saying that Sharmila Tagore's understanding of art and poetry is limiting. Kangana argues that Vande Mataram is inseparable from India's freedom struggle and should be viewed as a unifying national symbol.
2: Mera point of view hai ki yahan pe kafi religion ke log rehte hain, mazhab ke log rehte hain, jo ek god mein vishwas karte hain, single god, not many gods. Aur Vande Mataram ke ek jo stanza hai wo वंदना करते हैं मैनी गॉड्स। आप पढ़ेंगे उसको तो आपको पता चलेगा उसमें ऑल द गॉड्स आर मेंशन्ड बाय नेम। तो वो जो एक रिलीजन में विश्वास करते हैं उनके लिए मुश्किल है कहना कि वंदे काली, वंदे दुर्गा, वंदे, मुश्किल है। तो इसीलिए अगर इंडिया में जितने रिलीजन के लोग हैं उसको अगर हम इकट्ठा साथ लेके चले तो पहला टू स्टैंजा इज वेरी गुड।
1: विद दैट इट्स टाइम फॉर अस टू स्लिप इन अ वेरी क्विक ब्रेक। डोंट गो एनीवेयर, न्यूज़ एंड अपडेट कंटिन्यू ऑन द अदर साइड।
3: अ न्यू नेपाल, न्यू पॉसिबिलिटीज, अ न्यू अपॉर्चुनिटी फॉर रीजनल कोऑपरेशन। NDTV World brings together the voices defining the next chapter of India-Nepal relations. Nepal's Foreign Minister Shishir Khanal, Finance Minister Dr. Swarnim Wagle, Dr. Shashi Tharoor, Actor Manisha Koirala and Dr. Ram Madhav. Diplomacy, Commerce, Security, Infrastructure, Tourism, Soft Power. NDTV Anviksha, Ideas Across Borders, The Nepal Dialogue, 27th August, Kathmandu, Nepal. New rules of engagement, ambitions crossing borders, voices refusing to wait their turn. India is chasing gears, faster, bolder, more restless. It doesn't stop. Neither do we. NDTV, when it really matters. The front lines of Kargil. The fury of Operation Sindhu.
4: So many attacks.
3: The chaos and cries of disaster zones. To fighter jet cockpits. And the world's most defining interviews.
4: It's incredible.
3: He has seen history break. Live, unfiltered. 20,000 hours of live broadcasting.
4: Welcome to Left, Right and Center.
3: Hard facts.
4: War-struck country.
3: Hard questions.
4: In the Ukraine.
3: 30 years of trust.
5: In the Kargil area.
4: North Ukraine.
6: In France. In Italy.
4: At Srinagar.
6: I am Vikrant.
4: Vishnu Shom for NDTV.
3: Vishnu Shom. Only on NDTV.
1: Welcome back. Thank you for staying with NDTV. Well, a very disturbing story came in today from Vishakhapatnam. Death of a six-year-old UKG student, Pranay, and it has left the country in shock. His family alleges that he was viciously scolded by his own teacher, who allegedly threatened to disrob him for not completing his homework. One can see how terrified the child is, and after a slap, he simply collapsed. The family says Pranay was healthy when he left home but later collapsed in the classroom after allegedly being scolded and slapped. They claim the CCTV footage shows the teacher scolding the terrified child and even allegedly trying to take off his uniform, slapping him, and the poor child simply collapsed. While he was rushed to the hospital, the little child was declared brought dead. Police have registered a case under Section 194 of the BNS for suspicious theft. The post-mortem has been completed and the body has been handed over to the parents. Now, there are samples that have been preserved and sent for forensic examination as well. The FIR may be altered based on doctor's opinion on the cause of death. Andhra Pradesh Minister Nara Lokesh has called Pranay's death heartbreaking, expressing condolences and assuring the family of the child a government support and legal action that will be taken.
5: స్కూల్కి వెళ్ళన్నాడు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడగలేదు. పోలే నాన్న, సెలబ్రేటిసం కదా, ఎగ్జామ్స్కి టైం ఉంది కదా, వెళ్ళిపోనానా అంటే సరే వెళ్ళిపోతున్నానా అని చెప్పేసి అన్నాడండి. కరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉందని కూడా పండుగ అంటే నాకు ఫోన్ చేశారండి. నాకు స్కూల్లో ఒకళ్ళు కూడా నాకు ఎవరూ చేయలేదండి. ఆ పక్కన ఉన్న వంట మా బావ ఇద్దరు వంటలో పనిచేస్తున్నారు, వాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పేసి. ఇక్కడ తీసుకొచ్చే లోపు కేసులో చనిపోయాడని చెప్పాడండి. అందుకన్నా నాకు ఏం తెలియదండి. స్కూల్లో సీసీటీవీలో చెక్ చేస్తే మేడం గారు జడిపించారండి, సెట్ తిప్పించి కొట్టవాళ్ళు పడిపోయాడండి, జడిచిపోయి అక్కడ చచ్చిపోయాడండి. డాక్టర్ గారు అక్కడ చెప్పారు చనిపోయి అరగంట అయ్యిందండి అని చెప్పారండి.
6: స్కూల్లో ఈ సంఘటన 11:22 జరిగిందండి. సో జరిగిన వెంటనే బాబు ఇలాగా సార్ హోంవర్క్ బుక్ తీసుకొస్తే బుక్ తెమ్మని చెప్తే ఒళ్ళో పడిపోయారు సార్ అని చెప్తే టీచర్ చెప్తే నేనేం చేశానంటే అప్పుడు వెంటనే పక్కన శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి నియర్ బై తీసుకెళ్ళాను. అతను వెంటనే హార్ట్ ప్రాబ్లంలో ఉందండి, మీరు వెంటనే కేజీస్ తీసుకెళ్ళమని చెప్తే నేను వెంటనే కేజీస్కి తీసుకుని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి 10-15 నిమిషాలు చేసిన తర్వాత బాబు పల్స్ లేదని చెప్పారు. సో మేము ఆల్రెడీ బాబుకి అయిన వెంటనే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసాం, కాల్స్ చేసాం. కాల్స్ అవ్వకసరికి ఇద్దరు టీచర్ని పేరెంట్స్ నుండి పంపించాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కేజీస్కే వచ్చారు. సో అది సార్ జరిగింది.
1: And well, that was all that we could pack in this edition. Thank you for watching. Good night and goodbye.

0: Ahmedabad's gift city today. This is Prime Minister Narendra Modi's dream of building an international financial center. Now think we're reaching a point where the international financial operators are the ones chasing gift city.
1: Began, there were just about 100 registrations. Today, it's close to 1,250.
0: Always be that tension between your aspiration for GIFT City and the reality of Gujarat being a dry state.
1: Within the regulatory framework, everything what would be available outside the state is available.
0: I've been seeing that Edelweiss has been doing a lot of work in and around the GIFT City.
2: I think it's like making an investment in the MF business of 20 years ago.
0: Okay.
2: And hopefully 20 years later, we can say GIFT is what mutual fund is today.
0: How has customer adoption been and how are these products which you're operating out of GIFT faring versus what you do outside?
2: We want this to be a destination for NRIs coming into India via multi-manager. We are also enabling something else, Indians investing abroad.
3: A new Nepal, new possibilities, a new opportunity for regional cooperation. NDTV World brings together the voices defining the next chapter of India-Nepal relations. Nepal's Foreign Minister, Shishir Khanna, Finance Minister, Dr. Swarnim Wagle, Dr. Shashi Tharoor, actor Manisha Koirala, and Dr. Ram Madhav. Diplomacy, commerce, security, infrastructure, tourism, soft power. NDTV Anviksha, ideas across borders. The Nepal Dialogue.
4: Welcome back. Thank you for staying with NDTV. Well, a very disturbing story came in today from Vishakhapatnam, death of a six-year-old UKG student, Pranay, and it has left the country in shock. His family alleges that he was viciously scolded by his own teacher, who allegedly threatened to disrobe him for not completing his homework. One can see how terrified the child is, and after a slap, he simply collapsed. The family says Pranay was healthy when he left home but later collapsed in the classroom after allegedly being scolded and slapped. They claim the CCTV footage shows the teacher scolding the terrified child and even allegedly trying to take off his uniform, slapping him, and the poor child simply collapsed. While he was rushed to the hospital, the little child was declared brought dead. Police have registered a case under Section 194 of the BNS for suspicious death. The post-mortem has been completed and the body has been handed over to the parents. Now, there are samples that have been preserved and sent for forensic examination as well. The FIR may be altered based on doctor's opinion on the cause of death. Andhra Pradesh Minister Nara Lokesh has called Pranay's death heartbreaking, expressing condolences and assuring the family of the child a government support and legal action that will be taken.
5: ఉదయం లేచాడండి బాబు. బాబు లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నాడు. స్కూల్కి వెళ్ళాలన్నాడు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడగలేదు. పోలేనా, సెలబ్రేట్ చేసాం కదా, ఎగ్జామ్స్కి టైం ఉంది కదా, వెళ్ళిపోనానా అంటే సరే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అన్నాడండి. కరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉందన్నమాట. పండుగ అంటే నాకు ఫోన్ చేశారండి. నాకు స్కూల్లో ఒక్కరు కూడా నాకు ఎవరూ చేయలేదండి. ఆ పక్కన ఉన్న వంట మా బావ ఇద్దరు వంటలో పనిచేస్తున్నాం, వాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పేసి. ఇక్కడ తీసుకొచ్చే లోపు కేసులో చనిపోయాడని చెప్పాడండి. అందుకన్నా నాకు ఏం తెలియదండి. స్కూల్లో సీసీటీవీలో చెక్ చేస్తే మేడం గారు జడిపించారండి, సెట్ తిప్పించి కొట్టవాళ్ళు పడిపోయాడండి. జడిచిపోయి అక్కడ చచ్చిపోయాడండి. డాక్టర్ గారు అక్కడ చెప్పారు చనిపోయి అరగంట అయ్యిందండి అని చెప్పారండి.
6: స్కూల్లో ఈ సంఘటన 11:22 నిమిషాలు జరిగిందండి. సో జరిగిన వెంటనే బాబు ఇలాగా సార్ హోంవర్క్ బుక్ తీసుకొస్తే బుక్ తెమ్మని చెప్తే ఒళ్ళు పడిపోయాడు సార్ అని చెప్తే టీచర్ చెప్తే నేను ఏం చేశానంటే అప్పుడు వెంటనే పక్కన శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి నియర్ బై తీసుకెళ్ళాను. అతను వెంటనే హార్ట్ ప్రాబ్లంలో ఉందండి, మీరు వెంటనే కేజీస్ తీసుకెళ్ళమని చెప్తే నేను వెంటనే కేజీస్కి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి 10-15 నిమిషాలు చేసిన తర్వాత బాబు పల్స్ లేదని చెప్పారు. సో మేము ఆల్రెడీ బాబుకి అయిన వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం, కాల్స్ చేసాం. కాల్స్ అవ్వకసరికి ఇద్దరు టీచర్ని పేరెంట్స్ నుండి పంపించాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కేజీస్కే వచ్చారు. సో అది సార్ జరిగింది.
4: And well, that was all that we could pack in this edition. Thank you for watching. Good night and goodbye.

0: He has tracked the pulse of power from Washington to Korea. Witnessed history being made in global capitals and conflict zones. Brought clarity to complex issues of national security and international affairs. Aditya Raj Kaul, covering international affairs like no one else. Only on NDTV Network.
1: Launch control, 0 to 100.
2: This isn't just about cars and bikes. This is about how you move.
3: This car makes no sense, yet it makes every sense.
4: What we are sitting inside is a Joby-powered air taxi.
2: Your friend said, "Ye le le." We said, "Maybe not." Hi, my name is Siddharth Sharma. I'm your NDTV Automate, your ultimate guide into the world of automobiles and mobility.
5: Welcome back. Thank you for staying with NDTV. Well, a very disturbing story came in today from Vishakhapatnam, death of a six-year-old UKG student, Pranay, and it has left the country in shock. His family alleges that he was viciously scolded by his own teacher, who allegedly threatened to disrobe him for not completing his homework. One can see how terrified the child is, and after a slap, he simply collapsed. The family says Pranay was healthy when he left home but later collapsed in the classroom after allegedly being scolded and slapped. They claim the CCTV footage shows the teacher scolding the terrified child and even allegedly trying to take off his uniform, slapping him, and the poor child simply collapsed. While he was rushed to the hospital, the little child was declared brought dead. Police have registered a case under Section 194 of the BNS for suspicious death. The post-mortem has been completed and the body has been handed over to the parents. Now, there are samples that have been preserved and sent for forensic examination as well. The FIR may be altered based on doctor's opinion on the cause of death. Andhra Pradesh Minister Nara Lokesh has called Pranay's death heartbreaking, expressing condolences and assuring the family of the child a government support and legal action that will be taken.
6: కట్టిగా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంత బాగానే ఉందనుకో 12 గంటలు నాకు ఫోన్ చేశారండి. నాకు స్కూల్లో ఒక్కరు కూడా నాకు ఎవరు చేయలేదండి. ఆ పక్కన ఉన్న వంట మా బావ ఇద్దరు వంటలో పనిచేస్తున్నారు, వాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పేసి. ఇక్కడ తీసుకొచ్చే లోపు కేసులో చనిపోయాడని చెప్పాడండి. అందుకన్నా నాకు ఏం తెలియదండి. స్కూల్లో సీసీటీవీలో చెక్ చేస్తే మేడం గారు జడిపించారండి, సెట్ తిప్పించి కొట్టవాళ్ళు పడిపోయాడండి, జడిచిపోయి అక్కడ చచ్చిపోయాడండి. డాక్టర్ గారు చెప్పారు చనిపోయి 1 గంట అయ్యిందండి అని చెప్పారండి.
7: స్కూల్లో ఈ సంఘటన 11:22 జరిగిందండి. సో జరిగిన వెంటనే బాబు ఇలాగా సార్ హోంవర్క్ బుక్ తీసుకొస్తే బుక్ తెమ్మని చెప్తే ఒళ్ళో పడిపోయారు సార్ అని చెప్తే టీచర్ చెప్తే నేను ఏం చేశానంటే అప్పుడు వెంటనే పక్కన శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి నియర్ బై తీసుకెళ్ళాను. అతను వెంటనే హార్ట్ ప్రాబ్లంలో ఉందండి, మీరు వెంటనే కేజీస్ తీసుకెళ్ళమని చెప్తే నేను వెంటనే కేజీస్కి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి 10-15 నిమిషాలు చేసిన తర్వాత బాబు పల్స్ లేదని చెప్పారు. సో మేము ఆల్రెడీ బాబుకి అయిన వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం, కాల్స్ చేసాం. కాల్స్ అవ్వకసరికి ఇద్దరు టీచర్ని పేరెంట్స్ నుండి పంపించాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కేజీస్కే వచ్చారు. సో అది సార్ జరిగింది.
5: And well, that was all that we could pack in this edition. Thank you for watching. Good night and goodbye.

0: what seems settled for me is unfinished business. So I rewind, I pause, I reflect, I dig, until what's buried stands up to be counted. Breaking ground, not just headlines, the meaning behind them. This is Breaking Ground with me, Vedika Sood.
1: Welcome back. Thank you for staying with NDTV. Well, a very disturbing story came in today from Vishakhapatnam, death of a six-year-old UKG student, Pranay, and it has left the country in shock. His family alleges that he was viciously scolded by his own teacher, who allegedly threatened to disrobe him for not completing his homework. One can see how terrified the child is, and after a slap, he simply collapsed. The family says Pranay was healthy when he left home but later collapsed in the classroom after allegedly being scolded and slapped. They claim the CCTV footage shows the teacher scolding the terrified child and even allegedly trying to take off his uniform, slapping him, and the poor child simply collapsed. While he was rushed to the hospital, the little child was declared brought dead. Police have registered a case under Section 194 of the BNS for suspicious death. The post-mortem has been completed and the body has been handed over to the parents. Now, there are samples that have been preserved and sent for forensic examination as well. The FIR may be altered based on doctor's opinion on the cause of death. Andhra Pradesh Minister Nara Lokesh has called Pranay's death heartbreaking, expressing condolences and assuring the family of the child a government support and legal action that will be taken.
2: కట్టిగా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంత బాగానే ఉందనుకో 12 గంటలు నాకు ఫోన్ చేశారండి. నాకు స్కూల్లో ఒక్కరు కూడా నాకు ఎవరు చేయలేదండి. ఆ పక్కన ఉన్న వంట మా బావ ఇద్దరు వంటలో పనిచేస్తున్నారు, వాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పేసి. ఇక్కడ తీసుకొచ్చే లోపు కేసులో చనిపోయాడని చెప్పాడండి. అంతకన్నా నాకు ఏం తెలియదండి. స్కూల్లో సీసీటీవీలో చెక్ చేస్తే మేడం గారు జడిపించారండి, సెట్ తిప్పించి కొట్టవాళ్ళు పడిపోయాడండి, జడిచిపోయి అక్కడ చచ్చిపోయాడండి. డాక్టర్ గారు అక్కడ చెప్పారు చనిపోయి 1 గంట అయ్యిందండి అని చెప్పారండి.
3: స్కూల్లో ఈ సంఘటన 11:22 జరిగిందండి. సో జరిగిన వెంటనే బాబు ఇలాగా సార్ హోంవర్క్ బుక్ తీసుకొస్తే బుక్ తెమ్మని చెప్తే ఒళ్ళో పడిపోయారు సార్ అని చెప్తే టీచర్ చెప్తే నేను ఏం చేశానంటే అప్పుడు వెంటనే పక్కన శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి నియర్ బై తీసుకెళ్ళాను. అతను వెంటనే హార్ట్ ప్రాబ్లంలో ఉందండి, మీరు వెంటనే కేజీస్ తీసుకెళ్ళమని చెప్తే నేను వెంటనే కేజీస్కి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి 10-15 నిమిషాలు చేసిన తర్వాత బాబు పల్స్ లేదని చెప్పారు. సో మేము ఆల్రెడీ బాబుకి అయిన వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం, కాల్స్ చేసాం. కాల్స్ అవ్వకసరికి ఇద్దరు టీచర్ని పేరెంట్స్ నుండి పంపించాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కేజీస్కే వచ్చారు. సో అది సార్ జరిగింది.
1: And well, that was all that we could pack in this edition. Thank you for watching. Good night and goodbye.

0: மாடர், டிப்ளோமசி, காமர்ஸ், செக்யூரிட்டி, இன்ஃப்ராஸ்ட்ரக்சர், டூரிசம், சாஃப்ட் பவர். என்டிடிவி அன்விக்ஷா, ஐடியாஸ் அக்ராஸ் பார்டர்ஸ், த நேபாள் டயலாக், 27 ஆகஸ்ட், காட்மாண்டு, நேபாள். நியூ ரூல்ஸ் ஆஃப் என்கேஜ்மெண்ட், அம்பிஷன்ஸ் கிராசிங் பார்டர்ஸ், Voices refusing to wait their turn. India is chasing gears. Faster, bolder, more restless. It doesn't stop. Neither do we. NDTV, when it really matters. The front lines of Kargil. The fury of Operation Sindhu.
1: So many attacks
0: in the chaos and cries of disaster zones, to fighter jet cockpits, and the world's most defining interviews.
1: It's incredible.
0: He has seen history break live, unfiltered. 20,000 hours of live broadcasting.
1: Welcome to Left, Right and Center.
0: Hard facts.
1: War-struck country.
0: Hard questions.
1: In the Ukraine.
0: 30 years of trust.
2: In the Kargil area.
1: North Ukraine.
3: In France. In Italy.
1: At Srinagar.
4: Vishnu Shom for NDTV.
0: Vishnu Shom. Only on NDTV.
5: What seems settled for me is unfinished business. So I rewind, I pause, I reflect, I dig, until what's buried stands up to be counted. Breaking ground, not just headlines, the meaning behind them. This is Breaking Ground with me, Vedika.
6: Welcome back. Thank you for staying with NDTV. Well, a very disturbing story came in today from Vishakhapatnam, death of a 6-year-old UKG student, Pranay, and it has left the country in shock. His family alleges that he was viciously scolded by his own teacher, who allegedly threatened to disrob him for not completing his homework. One can see how terrified the child is, and after a slap, he simply collapsed. The family says Pranay was healthy when he left home but later collapsed in the classroom after allegedly being scolded and slapped. They claim the CCTV footage shows the teacher scolding the terrified child and even allegedly trying to take off his uniform, slapping him, and the poor child simply collapsed. While he was rushed to the hospital, the little child was declared brought dead. Police have registered a case under Section 194 of the BNS for suspicious theft. The post-mortem has been completed and the body has been handed over to the parents. Now, there are samples that have been preserved and sent for forensic examination as well. The FIR may be altered based on doctor's opinion on the cause of death. Andhra Pradesh Minister Nara Lokesh has called Pranay's death heartbreaking, expressing condolences and assuring the family of the child a government support and legal action that will be taken.
7: ఉదయం ఉదయం లేచాడండి బాబు. బాబు లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నాడు. స్కూల్కి వెళ్ళాలన్నాడు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడగలేదు. పోలేనన్నా, సెలబ్రేటేషన్ కదా, ఎగ్జామ్స్కి టైం ఉంది కదా, వెళ్ళిపోనానా అంటే సరే వెళ్ళిపోతున్నానా అని చెప్పేసి అన్నాడండి. కరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉందనమాట. పండుగ అంటే నాకు ఫోన్ చేశారండి. నాకు స్కూల్లో ఒక్కళ్ళు కూడా నాకు ఎవరు చేయలేదండి. ఆ పక్కన ఉన్న వంట మా బావ దగ్గర వంటలో పనిచేస్తారు, వాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పేసి. ఇక్కడ తీసుకొచ్చే లోపు కేసులో చనిపోయాడని చెప్పాడండి. అందుకన్నా నాకు ఏం తెలియదండి. స్కూల్లో సీసీటీవీలో చెక్ చేస్తే మేడం గారు జడిపించారండి. సెట్ తిప్పించి కొట్టవాళ్ళు పడిపోయాడండి. జడిచిపోయి అక్కడ చచ్చిపోయాడండి. డాక్టర్ గారు అక్కడ చెప్పారు చనిపోయి అరగంట అయ్యిందండి అని చెప్పారండి.
8: స్కూల్లో ఈ సంఘటన 11:22 జరిగిందండి. సో జరిగిన వెంటనే బాబు ఇలాగా సార్ హోంవర్క్ బుక్ తీసుకొస్తే బుక్ తెమ్మని చెప్తే ఒళ్ళు పడిపోయారు సార్ అని చెప్తే టీచర్ చెప్తే నేను ఏం చేశానంటే అప్పుడు వెంటనే పక్కన శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి నియర్ బై తీసుకెళ్ళాను. అతను వెంటనే హార్ట్ ప్రాబ్లంలో ఉందండి, మీరు వెంటనే కేజీస్ తీసుకెళ్ళమని చెప్తే నేను వెంటనే కేజీస్కి తీసుకుని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి 10-15 నిమిషాలు చేసిన తర్వాత బాబు పల్స్ లేదని చెప్పారు. సో మేము ఆల్రెడీ బాబుకి అయిన వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం, కాల్స్ చేసాం. కాల్స్ అవ్వకసరికి ఇద్దరు టీచర్ని పేరెంట్స్ నుండి పంపించాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కేజీస్కే వచ్చారు. సో అది సార్ జరిగింది.
6: And well, that was all that we could pack in this edition. Thank you for watching. Good night and goodbye.
2: Launch control, 0 to 100.
3: This isn't just about cars and bikes. This is about how you move.
9: This car makes no sense, yet it makes every sense.
10: What we are sitting inside is a Joby-powered air taxi.
3: Your friend said, "Ye le le." We said, "Maybe not." Hi, my name is Siddharth Sharma. I'm your NDTV Automate, your ultimate guide into the world of automobiles and mobility.
11: Across the country.
0: He has tracked the pulse of power from Washington to Korea. Yeah. Witnessed history being made in global capitals and conflict zones. Brought clarity to complex issues of national security and international affairs. Aditya Raj Kaul, covering international affairs like no one else. Only on NDTV Network. A world of questions. Ideas that challenge the ordinary. Conversations that connect countries and cultures. Where different worlds find common ground. NDTV World brings Nepal's ideas to the world. NDTV Anviksha, Ideas Across Borders. The Nepal Dialogue, 27th August, Kathmandu, Nepal. 3 decades of watching the world change. Of asking the questions that couldn't wait. Of telling the stories that couldn't be ignored.

0: asking the questions that couldn't wait. Of telling the stories that couldn't be ignored. Of holding the line when it mattered most. Times change. Our purpose doesn't. NDTV 24/7 is now NDTV, when it really matters. A world of questions. Ideas that challenge the ordinary. Conversations that connect countries and cultures. Where different worlds find common ground. NDTV World brings Nepal's ideas to the world.
1: Welcome back. Thank you for staying with NDTV. Well, a very disturbing story came in today from Vishakhapatnam, the death of a six-year-old UKG student, Pranay, and it has left the country in shock. His family alleges that he was viciously scolded by his own teacher, who allegedly threatened to disrobe him for not completing his homework. One can see how terrified the child is, and after a slap, he simply collapsed. The family says Pranay was healthy when he left home, but later collapsed in the classroom after allegedly being scolded and slapped. They claim the CCTV footage shows the teacher scolding the terrified child and even allegedly trying to take off his uniform, slapping him, and the poor child simply collapsed. While he was rushed to the hospital, the little child was declared brought dead. Police have registered a case under Section 194 of the BNS for suspicious death. The post-mortem has been completed and the body has been handed over to the parents. Now, there are samples that have been preserved and sent for forensic examination as well. The FIR may be altered based on doctor's opinion on the cause of death. Andhra Pradesh Minister Nara Lokesh has called Pranay's death heartbreaking, expressing condolences and assuring the family of the child a government support and legal action that will be taken.
2: ఉదయం ఉదయం లేచాడండి బాబు. బాబు లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నాడు. స్కూల్కి వెళ్ళాలన్నాడు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడగలేదు. పోలేనా, సెలబ్రేటిసం కదా, ఎగ్జామ్స్కి టైం ఉంది కదా, వెళ్ళిపోనానా అంటే సరే వెళ్ళిపోతున్నానా అని చెప్పేసి అన్నాడండి. కరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉందనుకో, పండుగ అంటే నాకు ఫోన్ చేశారండి. నాకు స్కూల్లో ఒక్కరు కూడా నాకు ఎవరూ చేయలేదండి. ఆ పక్కన ఉన్న వంట మా బావ ఇద్దరు వంటలో పనిచేస్తున్నారు, వాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పేసి. ఇక్కడ తీసుకొచ్చే లోపు కేసులో చనిపోయాడని చెప్పాడండి. అందుకన్నా నాకు ఏం తెలియదండి. స్కూల్లో సీసీటీవీలో చెక్ చేస్తే మేడం గారు జడిపించారండి, సెట్ తిప్పించి కొట్టవాళ్ళు పడిపోయాడండి. జడిచిపోయి అక్కడ చచ్చిపోయాడండి. డాక్టర్ గారు అక్కడ చెప్పారు, చనిపోయి అరగంట అయ్యిందండి అని చెప్పారండి.
3: స్కూల్లో ఈ సంఘటన 11:22 నిమిషాలు జరిగిందండి. సో జరిగిన వెంటనే బాబు ఇలాగా సార్ హోంవర్క్ బుక్ తీసుకొస్తే బుక్ తెమ్మని చెప్తే ఒళ్ళు పడిపోయారు సార్ అని చెప్తే టీచర్ చెప్తే నేనేం చేశానంటే అప్పుడు వెంటనే పక్కన శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి నియర్ బై తీసుకెళ్ళాను. అతను వెంటనే హార్ట్ ప్రాబ్లంలో ఉందండి, మీరు వెంటనే కేజీస్ తీసుకెళ్ళమని చెప్తే నేను వెంటనే కేజీస్కి తీసుకొని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి 10-15 నిమిషాలు చేసిన తర్వాత బాబు పల్స్ లేదని చెప్పారు. సో మేము ఆల్రెడీ ఈ బాబుకి అయిన వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం, కాల్స్ చేస్తాం. కాల్స్ అవ్వకసరికి ఇద్దరు టీచర్ని పేరెంట్స్ నుండి పంపించాను నేను. సో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కేజీస్కే వచ్చారు. సో అది సార్ జరిగింది.
1: And well, that was all that we could pack in this edition. Thank you for watching. Good night and goodbye.